0: గారే గారే
1: గరబడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మకు బట్టే
0: గారే
1: సూరకి తరదే ఇన్నాయదు
2: ఎక్క చతుర నార అమ్మ చూడగలే.